నాటిలోని రగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రొయ్యకాయకి నాటు నాటు నాటు. అరే దుమ్ము దుమ్ము దులు.